0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మే 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: అల్నినో కారణ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితి

0: है और जिसका प्रभाव अब दिखने भी लगा है, क्योंकि मानसून अभी काफी लेट चल रहा है, इसलिए ओवरऑल अभी तक 43% बरसात कम हुई है और आगे भी जो मौसम का अनुमान है कमजोर रहने की संभावना है। और इसका मतलब यह है कि हमारी खरीफ की फसल उस पर इसका असर पड़ सकता है, और इसलिए बिना किसी देरी के हम काफी दिनों से इन परिस्थितियों से निपटने के लिए तैयारियां कर रहे थे। 315 जिले ऐसे होंगे जहाँ वर्षा कम रहने की संभावना है।
1: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత, నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
2: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
1: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో లలిత సంగీతం వింటారు. ముందుగా

యోగాసనాల గురించి తెలుసుకునే క్రమంలో ఈరోజు మనం శరీరం లోపలి అన్నవాహికను, పొట్టను శుభ్రపరిచేందుకు దోహదపడే హఠయోగంలో భాగమైన వస్త్రధౌతి గురించి తెలుసుకుందాం. సన్నటి పొడుగైన కాటన్ వస్త్రంను నులివెచ్చని నీటిలో తడపాలి. ఒక సుఖాసనంలో కూర్చుని నెమ్మదిగా గొంతు తడుపుకుంటూ ఆ బట్టను నోటి ద్వారా పొట్టలోనికి పంపించాలి. మరలా నెమ్మదిగా బయటకి తీయడం ద్వారా పొట్టలో ఉన్న టాక్సిన్స్, కఫం వంటివి బయటకు

నా టాక్సిన్స్ కఫం వంటివి బయటకు వస్తాయి. శిక్షణ పొందిన యోగా గురువుల పర్యవేక్షణలో మాత్రమే ఈ వస్త్రధౌతి ప్రక్రియను చేయడం మంచిది.

ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో ముందుగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన గీతం విందాము. పదరచన జొన్న విత్తులా.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం అనగా జూన్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పి సుశీల గళాలలో లలిత గీతం విందాం. సాహిత్యం డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర, సంగీతం ఎల్ కృష్ణన్.

వ్యవసాయంలో ఆధునిక డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తే మెరుగైన దిగుబడి సాధించవచ్చు. ఈ డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక బృందాలలో సభ్యులైన స్త్రీలకు అందించి తద్వారా వారికి వ్యవసాయ పనుల్లో నైపుణ్యతను అధిక ఆదాయాన్ని అందించే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టబడినది నమో డ్రోన్ దీదీ పథకం. ఈ పథకం ద్వారా డ్రోన్లు కొనేందుకు 80% సబ్సిడీని అందించడంతో పాటు మిగిలిన ఖర్చును సులభ వాయిదాల్లో రుణంగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా వారికి డ్రోన్లను ఉపయోగించే శిక్షణ కూడా ఇప్పించబడుతుంది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలతో పాటు లబ్ధిని పొందే విధానం తెలుసుకోవాలంటే నమో డ్రోన్ దీదీ .da.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

కార్యక్రమంలో చివరిగా ఎస్ జానకి ఆలపించిన లలిత గీతం విందాము. పదరచన డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర, సంగీతం ఎల్ కృష్ణన్.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత కథ సంభాషణ రచయిత శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారి సినీ జీవిత విశేషాలు ఇంకా మధురమైన పాటలు ప్రసారమవుతాయి. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ధి దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోని

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ధి రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందు

0: అభివృద్ధి చెందినా అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24 ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు 20 ఫిబ్రవరి అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద 24 ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24 ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ధి చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end, peace will prevail, and the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available, so there was a problem. I think it was a temporary supply shock.
0: Iran lo bhadrata paristhiti merugu padutunna nepadhyamlo టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది.

ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల రెండు రోజుల్లో మహారాష్ట, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

శరీరానికి మనసుకి బలాన్ని ప్రశాంతతను ఇచ్చి జీవక్రియను మెరుగుపరచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే పృథ్వీ ముద్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏదైనా సుఖాసీనంలో కూర్చుని రెండు చేతుల బొటన వేలు ఉంగరం వేలు కొనలను తాకుతూ మిగిలిన మూడు వేళ్లను తిన్నగా ఉంచాలి. చేతులను మోకాళ్లపై ఉంచి కళ్ళు మూసుకుని శ్వాసపై ధ్యాస పెట్టాలి. ఒత్తిడిని తగ్గించి బరువుని నియంత్రించే ఈ పృథ్వీ ముద్రను రోజూ ఒక అరగంట చేయగలిగితే మంచి ఫలితాలు పొందవచ్చు.

అతని కలం సృష్టించిన పాత్రలు సాహితీ లోకంలో శాశ్వతత్వాన్ని, విశేష ఖ్యాతిని సంతరించుకున్నాయి. ఆయన తన రచనల్లో ప్రయోగించిన పదబంధాలు ఊత పదాలుగా ప్రజల నాలుకలపై ఊరేగాయి. పడికట్టు పదాలుగా, పలుకుబడులుగా ప్రచారమయ్యాయి. తెలుగువారి జాతీయాలుగా స్థిరపడిపోయాయి. అజంతమైన తెలుగు భాషలో అనంతమైన సాహితీ సేవలు అందించిన అతి కొద్దిమంది రచయితల్లో ఆయన ఒకరు. హాస్యానికి సరికొత్త నిర్వచనమిచ్చి, వ్యంగ్యానికి పెద్దపీట వేసి, విలక్షణ రచనాశైలికి శ్రీకారం చుట్టిన ప్రముఖ కథారచయిత, సినీ సంభాషణాకర్త, అభిరుచిగల సినీ నిర్మాత, అన్నింటినీ మించి మాటల మాంత్రికుడు శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారి సినీ జీవిత విశేషాలను ముచ్చటించుకుంటూ, వారు కథ, మాటలు, చిత్రానువాదం

సమకూర్చిన చిత్రాల నుండి కొన్ని చక్కని గీతాలను విందాము. పి సుశీల బి వసంత పాడిన పాట శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రం నుండి.

ముల్లపూడి వెంకటరమణ గారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రి సమీపంలోని ధవలేశ్వరంలో 1931 జూన్ 28 తేదీన జన్మించారు. తల్లి ఆదిలక్ష్మి గారు, తండ్రి సింహాచలం గారు. గోదావరి ఆనకట్ట ప్రాజెక్టులో పనిచేసిన రమణ గారి తండ్రి ఆకస్మికంగా కాలం చేశారు. ఆ తర్వాత ఆదిలక్ష్మమ్మ గారు సమస్యల సుడిగుండాలకు ఎదురీదేందుకు ఒంటరి పోరాటం చేశారు. పిల్లలతో మద్రాసు నగరం చేరుకుని సంఘ సంస్కర్త, స్వరాజ్య పోరాట యోధురాలు అయిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ప్రోత్సాహంతో పిల్లలను పోషించారు. జీవితంలో సమస్యలకు మొండిగా ఎదురీదడం, ముక్కుసూటిగా నిజాయితీగా మాట్లాడటం, ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగడం, ఇవన్నీ తన తల్లి నుండే నేర్చుకున్నానని చెప్పేవారు రమణ గారు. ఈ పాట వంశవృక్షం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినది. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: జీవితం అంటేనే కష్టం సుఖం బాధ సంతోషం మంచి చెడు కలగలసి కలిసిమెలిసి మనల్ని పలకరిస్తాయని వాటిని సమానంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగాలన్న జీవిత సత్యాన్ని అనుభవపూర్వకంగా ఆకలింపు చేసుకున్నారు రమణ గారు. తన రచనల్లోనూ పాత్రల చిత్రణలోనూ ఈ ధోరణి స్పష్టంగా పలికించారు. చాలా చిన్న వయసులోనే రమణ గారు కథలు వ్రాయడం ప్రారంభించారు. ఆయన మొదటి కథ అమ్మ మాట వినకపోతే అనే చిన్న కథ 12వ ఏట రాస్తే అది బాల అనే పిల్లల మాసపత్రికలో ప్రచురించబడింది. ఆ ప్రోత్సాహంతో అప్పటి పత్రికలకు తరచూ కథలను వ్రాసి పంపేవారు. శ్రీరామరాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన జొన్న విత్తుల సాహిత్యం ఇప్పుడు విందాం. సంగీతం ఇళయరాజా.
1: ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను.

రమణ గారు చదువుకునే రోజుల నుండి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. కింద తరగతి పిల్లలకు ఎంతో సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ట్యూషన్లు చెప్పేవారు. బిఏ చదువు పూర్తయ్యాక కొన్ని చిన్న ఉద్యోగాలు చేసి తర్వాత ఆంధ్రపత్రికలో విలేఖరిగా చేరారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు సినీ విశ్లేషకునిగా రమణ గారు ఎన్నో సినిమాలకు వ్రాసిన విలక్షణమైన సమీక్షలు అందరినీ ఆకర్షించేవి. సినిమాలను ఎంతో లోతుగా అర్థవంతంగా విశ్లేషిస్తూ అవసరమైన చోట సున్నితంగా, అత్యవసరమైన చోట ఘాటుగా, హాస్యస్పూరకంగా విమర్శిస్తూ సాగేవి వారి సమీక్షలు. సినిమాల పట్ల ఏర్పరచుకున్న ఈ అవగాహనే రమణ గారిని ముందు ముందు సినీ రంగ ప్రవేశానికి బాట వేసింది. సాక్షి చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పాట ఇప్పుడు విందాం.

శ్రోతలకు ముఖ్య గమనిక, మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి వారి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం అనగా జూన్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

పాసెమలర్ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రక్త సంబంధంగా తీయాలనుకున్న నిర్మాత డూండీ గారు ముల్లపూడి రమణ గారికి ఆ చిత్ర సంభాషణలను రచించే బాధ్యత అప్పగించారు. భావోద్వేగాలు, కరుణరసాత్మక సన్నివేశాలు నిండిన ఈ చిత్రానికి ఒక హాస్య రచయిత ఎలా న్యాయం చేయగలడని విమర్శలు చుట్టుముట్టాయి. వాటన్నింటికీ పదునైన తన సంభాషణలతోనే సమాధానం ఇచ్చారు రమణగారు. ఆ చిత్ర ఘన విజయంలో తాను ఒక ముఖ్య భాగం అయ్యారు. అటు తర్వాత దాగుడు మూతలు, మూగ మనస్సులు చిత్రాలకు ఆయన అందించిన సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక్కొక్కటిగా అవకాశాలెన్నో వెల్లువెత్తాయి. ఈ పాట ముత్యాల ముగ్గు చిత్రం కోసం వి. రామకృష్ణ గలం నుండి జాలువారినది.

పుస్తక సాహిత్యంలోనూ సినీ సాహిత్యంలోనూ వ్యంగ్యానికి హాస్యానికి పట్టం కట్టిన నవరసాలను పండించడం రమణగారికి వెన్నతో పెట్టిన విద్య. అందమైన పదాల విరుపులతో, కొత్త కొత్త పదాల వాడుకతో గమ్మత్తైన ప్రయోగాలు చేయడం ముల్లపూడి వెంకటరమణ గారికి సరదా. వారి రచనల నుండి పుట్టిన బుడుగు, సీగాన పెసునాంబ, రెండు జల్ల సీత, అప్పుల అప్పారావు, రాధాగోపాలం, కాంట్రాక్టర్ వంటి పాత్రలు చిరంజీవులుగా, తెలుగువారి ఆస్తులుగా నిలిచిపోయాయి. జనతా ఎక్స్ప్రెస్, రుణానందలహరి, సినీ భేతాల పంచవింశతిక, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు, గిరీశం లెక్చర్లు, ఇలా ఎన్నో రచనలలో వ్యంగ్య హాస్యానికి కొత్త ఒరవడిని సృష్టించారు. అదే శైలిని తన సినీ రచనలలోనూ అనుసరించి ప్రేక్షకులను అలరించారు. రాధాకళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం కెవి మహాదేవన్.

தேனே தீபி, పువ్వు పరిమళం, వెన్నెలా చల్లదనం, ఎలాగో బాపు రమణ అనే జంటపదం కూడా అలాగే విడదీయలేనిది. రెండు శరీరాలుగా ఉన్న ఒకే ఆత్మ అన్న ఉపమానం వీరిద్దరికీ చక్కగా అన్వయమవుతుంది. స్వచ్ఛమైన అచ్చమైన స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు వీరిద్దరూ. రమణగారి రాతకు బాపుగారి గీత తోడై ఆ రచనకి మరింత సొగసులను చేర్చేది. రమణగారి అందమైన కథను సంభాషణలను బాపుగారు అందం నరగా తెరకెక్కించి చక్కని దృశ్య కావ్యాలుగా మలిచేవారు. రమణగారు రాసిన ఒక కథ ఆధారంగా 1967లో సాక్షి అనే చిత్రంతో బాపు రమణ తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో సహజమైన పాత్రల చిత్రణతో సరికొత్త అనుభూతినిచ్చిన చిత్రం సాక్షి. అటుపైన 30కి పైగా ఆణిముత్యాల లాంటి చిత్రాలతో ఈ జంట తెలుగు తెరపై ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దింది. ఇప్పుడు స్నేహం చిత్రం నుండి గీతాన్ని విందాం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం, సమయం 3:37 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత కథ సంభాషణ రచయిత శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారి సినీ జీవిత విశేషాలతో పాటు మధురమైన చిత్రగీతాలను వింటున్నాం.

బాపుగారు దర్శకత్వ నిర్వహణలో తలమునకలైతే రమణగారు చిత్రరచన నిర్మాణ బాధ్యతలను అన్నీ తానై నిర్వహించేవారు. బాపు రమణ తీసిన చిత్రాలు ఎన్నో విశేషాలను విశిష్టతలను సంతరించుకున్నాయి. సీతాకళ్యాణం చిత్రం ఇంటగెలవక ముందే రచ్చగెలిచి లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి అంతర్జాతీయంగా సినీ పండితుల ప్రశంసలు అందుకుంది. ముత్యాల ముగ్గు చిత్రం సంభాషణలు గ్రామ్ఫోన్ రికార్డుల విక్రయంలో ఆ కాలంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అందాల రాముడు చిత్రం చాలా భాగం గోదావరి నదిపై పాపికొండల ప్రాంతంలో అత్యంత రమణీయంగా చిత్రించారు. పెళ్లి పుస్తకం చిత్రం వివాహ బంధానికి భార్యాభర్తల అనుబంధానికి చక్కని నిర్వచనం అనిపించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు నిండిన అచ్చతెలుగు బాపు రమణల చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఈ పాట పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళాలలో, సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

ముల్లపూడి రమణ గారు తన జ్ఞాపకాలను అనుభవాలను కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి అనే మూడు సంపుటాల ఆత్మకథగా వ్రాసుకున్నారు. తన జీవితంలోని తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను కూడా నవ్వుల పూత పూసి మనకందించారు. అవి చదువుతూ ఉంటే ఒక ప్రక్కన మన గుండెలను బరువెక్కిస్తూనే తనదైన శైలిలో హాయిగా నవ్విస్తారు. అలాగే సినీ సాహిత్య రంగాలలోని మహామహులతో తనకున్న అనుబంధాన్ని కూడా నెమరు వేసుకున్నారు. ఇంకా చిన్నతనంలో ఆకాశవాణి చెన్నైలో రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య నిర్వహించిన బాలానందం కార్యక్రమాల్లో పాల్గొన్న మధురానుభూతులను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ పుస్తకంలో. ఈ గీతం రాధాగోపాలం చిత్రం కోసం, వేటూరి సాహిత్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం మణిశర్మ.

సమాజంలో స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడం కోసం బాలికలకు సంరక్షణ, మెరుగైన విద్యావకాశాలు, ఆర్థిక సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను సంరక్షించండి ఆడపిల్లను చదివించండి అనే నినాదమే శీర్షికగా 2015 నుండి పథకాన్ని ప్రారంభించింది. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ, విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి మన దేశంలో దాదాపు 106:100 ఉంది. ఈ నిష్పత్తిలో అసమానతను తగ్గించడం కోసం, ఆడపిల్ల సంక్షేమం పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఉపయోగించి తద్వారా భ్రూణ హత్యలను నివారించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం గురించిన పూర్తి వివరాల కోసం సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ముల్లపూడి రమణ గారు సృష్టించిన సాహిత్యంలో ఎన్నో వైవిధ్యమైన కోణాలు ఉన్నాయి. తమిళ భక్తి సాహిత్యం తిరుప్పావై పాసురాలను అత్యద్భుతంగా అతి మనోహరంగా తెలుగులోనికి అనువాదం చేశారు. తెలుగు దూరదర్శన్లో టెలిస్కూల్ కార్యక్రమం ద్వారా పిల్లలకు తేలికైన రీతిలో పాఠాల అభ్యాసానికి కొన్ని ఎపిసోడ్లకు రూపకల్పన చేశారు. ఇద్దరు మిత్రులు చిత్రాన్ని వెండితెర నవలగా మలిచి ఒక నవ్య సాహిత్య రీతికి తెరతీశారు. ఇతర భాషల్లోని ఎన్నో కథలను మూలభావం చెడకుండా తెలుగుదనానికి దగ్గరగా అనువాదం చేశారు. విజయలక్ష్మి అనే కలం పేరుతో స్త్రీల కోసం కొన్ని వ్యాసాలు వ్రాశారు. ఇప్పుడు తూర్పు వెళ్లే రైలు చిత్రం నుండి గీతం విందాం. పదాలు ఆరుద్ర, సంగీతం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మంచి చెడు రాశులు పోసినట్టు వేరుగా ఉండవు. అవసరం కొద్దీ కొందరు చెడ్డవాళ్లుగా మారితే అవకాశం రాక కొందరు మంచివాళ్లుగా మిగిలిపోతారు.

మనిసన్నాక కాసింత కళాపోసన ఉండాలి. ఉత్తినే తిని పడుకుంటే మనిషికి గొడ్డికి తేడా ఏటుంటది? అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటర్ లాంటిది. సిఫార్సులతోనూ రికమెండేషన్లతోనూ కాపురాలు చెక్కబడవు. కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదని సంతోషపడాలి. ఉప్మాలేని పెసరట్టు, అప్పులేని జీవితం లాంటిది. కొటేషన్లుగా చెప్పదగిన ఈ సంభాషణలు ముళ్ళపూడి వారి కలం పదునకి కొన్ని మచ్చుతునకలు. ఆ శైలి అనితర సాధ్యం, అనుకరించడం దుస్సాధ్యం. 2011 విడుదలైన శ్రీరామరాజ్యం చిత్రం రమణగారు రచన చేసిన చివరి చిత్రం. సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో ముళ్ళపూడి రమణ గారికి సత్కరించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ అవార్డులు కూడా అందుకున్నారు. అలాగే ఉత్తమ కథా రచయితగా 2 సార్లు, ఉత్తమ సంభాషణకర్తగా 1 సారి, ఉత్తమ నిర్మాతగా 2 సార్లు నంది అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. అన్నింటినీ మించి అచ్చతెలుగు ధనానికి, ఉత్తమ శ్రేణి హాస్యానికి కొత్త ఒరవడలు దిద్ది ఎందరో ఏకలవ్య శిష్యులను తయారు చేసి తెలుగువారి ఎదఎదలో ప్రేమాభిమానాన్ని పొందడమే రమణగారు సాధించిన ఘన విజయంగా చెప్పవచ్చు. తెలుగు నుడికారానికి సరికొత్త సొగసులతో మెరుగులు దిద్దిన అక్షర శిల్పి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి స్మృతికి అంజలి ఘటిస్తూ చివరిగా అందాల రాముడు చిత్రం కోసం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన గీతం విందాం.